0: రామలలా భగవానికి
1: జై,
0: శ్రీ ఆనందకంద భగవానికి
1: జై,
0: శ్రీ కౌశల్యానందన భగవానికి
1: జై,
0: శ్రీ దశరథ నందన భగవానికి
1: జై,
0: శ్రీ కేకేయీ నందన భగవానికి
1: జై,
0: శ్రీ సుమిత్రానంద